ప్రాణపానసమాయుక్త పచామ్యనం చతుర్విధం ఓం శ్రీకృష్ణ అర్పణమస్తు. సబ్ కోయి సీతారాం.